బృహస్పతి దేప్రసాద తీమ్రదుకాయోరా కుమారి మా హే దేప్రసాద్ పరమ గత్ పావహ జయ ప్రసాద్ ప్రసాద్ సుఖం అందర తిసేత్యాయ సదామణి అందర జయ ప్రసాద్ గ్రహ సుఖ సంగ సుఖ బసనా ఆఠ పహర్ సిమరో తిస్ రసనా జయ ప్రసాద్ రంగ రస భోగ నానక సదా త్యాయ త్యావన్ జోగ జయ ప్రసాద్ పాఠ పటం బరండావై తిసేత్యా కతవ లుభావై జయ ప్రసాద్ సుఖ సేజ సోయి జయ మన ఆఠ పైర తాకా జస గవి జయ జయ ప్రసాద్ సబ్ కో మానై ముక్తా కో జస రసన బఖానై

బంద్ ముఖదు కౌ కెసుకోగని దవేకారగం అపార తవ నర్గ సురకో కోణి అవతార తవ నిర్గుణ ప్రభు సేవ సుభాయే తవ శివ సుగదు కౌగతాయ దోతర తవ కమన్ నిడర్ కమన్ కథ డరాయ అపన జల తవ కణ్య హార నానక ఠాకుర గమ అపార అపన శిశుక అపన అసంత జనమన్ కోక బినా సునంద పూర్ణ కర్త ప్రభు సోయ తవ చమకిద్రాల కోక సోయ దాబ అభేగత గోత్ర ప్రభిక తవ చిత్ర గుపత పూ చత లేఖ జవనాని